యేసు ఉపాయ. యేసులాయే హెర్నోస్ జస్లే ఆత్మా బాచౌచన్ చుట్టకార పౌనే పౌనోస్ ఉన్కో రకతమా. యేసులాయే హెర్నోస్ జస్లే ఆత్మా.